తోకి పాకను నో కదిరెడ్డి బిదిరెడ్డి బిదిరి కదిరెడ్డి బిదిరెడ్డి.